0: ఇమాని అట్టాంగ శీలాని సమాధియామి.
1: సాధు సాధు సాధు.
0: మిత్మల్పిపి సువదతి మల్ వరుసావి సిత్వల ఎలెన పౌమల్.

0: దిశా స్వకీయ జీవిత పరిత్యాకలని విరువంటి పుణ్యానుమోదన కిరీమత్ రణక్షితేట పత్ రణ విరువంటి ఇక్మన్ సోయ పథ ఆశీర్వాద కిరీమత్ దంట సేవీ నిరతవ సిట్ని సహా విశ్రామిక సీర యుధ హముదా నిలయంట ఓన్గే పౌల్ వల సమటత్ సివిల్ సేవక మహాత్మ మహాత్మీన్ సహా ఓన్గే పౌల్ వల సమటత్ సమస్త శ్రీలంకా వాసీ జనతావటత్ నిదుక్ నిరోగీ సోయ సహా చిరజీవనే ప్రార్థనా కిరీమ అరుముణు కరగలమిన్ మే విహారస్థానే కేంద్ర కరగమిన్ అద సవనగ్రస్ బోధాగమిక వికాశే ఉబట సమీప కరన్నే మే మోహతే ఉతుమ్ సంబుద్ధ పూజావ పూజా కర్న అవస్థావేదే అప సిహిపత్ కలయుతుయ అపట ప్రధాన అనుగ్రహకత్వే లబా దిన కసాగల సమూహ వ్యాపారే ప్రాదేశీయ అలివి కలమనాకరు సురంగ విజయరత్న మహతాత్ మే అవస్థావట సహభాగి వీ సిటినవా సదహవతుని అప దన్నవా లౌతురా బుద్రజనన్ వహన్సే ఉదేసా అప మే ఉతుమ్ పూజావన్ సియల్లక్మ సిదు కరన్నే అపే సిత్వల నిరంతరయం హెంగీమక్ తిబినవా మే సియలు పూజావన్ సార సంకేయ కల్పలక్ష్యాక్ పెరుం పురుమిన్ నివన్ మగ అవబోధ కరగత్ గౌరణీయ ఉతుమ్ బుద్రజానన్ వహన్సే వినువిన్ కరణ పూజావన్ విధియట ఎనిసా ఇతామత్ సదహే సితిన్ యుతువ సాదా పిలియల కరగత్ దేశన బుద్ధ పూజావ మేమోసే మేమోహతేదే గౌరవ సంప్రయుక్తవ శబ్ద పూజా మధ్యే మిలిస వెనుమవన్నే అబ మేమోహతే మతకలేతుయి మే సేలు కారణావలది అపట శ్రీలంక యుద్ధ హముదాపతి లెఫ్టినెంట్ జనరల్ నిలంత ప్రేమరత్న మెత్తుమంగే ఉపదేశ్ ఇవగేమ ఆరక్షక సేనా మూలస్థానే బటహిర ఆజ్ఞాపతి మిన్మ యుధాముదా బౌద్ధ మండలి సభాపతి మేజర్ జనరల్ లలిత్ పెరేరా మెత్తుమంగే మెహవీమ యటతే యుధాముదా బౌద్ధ బల మండలి పూర్ణ అధీక్షణే మత మే సేలు పింకాం సిదు కరన్నే మే మొహతేదీ ఏ నిరధారి మహతున్ వ్యవస్థావ సమగిన్ నిరంతరం సంబంధ వేమి మే విహారస్థానేట సపెమిని సేలు దినాటమ పహసుయ యుతువ పింకం కరగన్నట అవెసి బటపిటావక్ అద మే విహారస్థానేదే ఉదాకర దీ తిబెనవ ఏవకేమ మే అవస్థావట మే ఉతుమ్ సమనక్రస్ పూజావక్ విధియట మే విహారస్థానేదే గెన ఏమేదే ఇహల నిలయన్గే సిట సీలుమ శిశు నిలయన్గే దాయకత్వ సీలు దినాగేమ దాయకత్వ లెబన వవతప మే మోదేదే సీపత్ కలేదే మే విహారస్థానే జయ శ్రీమా బోసం విదున్గే అంకుర బోధిన్ వహన్సే నమక్ వెడ సిటినవా ఉన్వహన్సేగే పిహిట ఆరక్షావ నిరంతరేమ్ లెబిన పింబి మక్ విదియట మే విహారస్థానే హదున్నట పుడవాన్ మే మోహతేదీ లోతురా బుద్రజనన్ వహన్సే ఉదేసా మే సియలు పూజావన్ పూజా కరమిన్ అపే అపేక్షావన్ మే అపే సితేహి సామ్య సెనసీం సతుట ఎది కర గణిమిన్ అవసాన నిష్టా బవట పత్వన నిర్వాణ గామి మావతట ప్రవేశ వాడట ఎసే నమ్ సదహవతుని యలిత్ వతావక్ అప సాధు నాద నమ్వమిన్ అపి గౌరవనీయ స్వామి భాన్సిట ఆరాధన కర సిటిము ఉదయసన సంబుద్ధ పూజావ ప్రవత్వీమ సందహా హోమాగమ పిటిబంద దకున గలగా హేన సీవలి సదాం శివన అనుశాసక పూజ్యపాద గోణదిని సీవలి అపే గౌరవనీయ స్వామిన్ వా గౌరవనీయ స్వామిన్ వహన్సిట ఇతమ నమస్కార పూర్వకవ యలిత్ వతావక్ ఆరాధనా కరిసిన్వా సాధు సాధు సాధు అవసరయ బిహాబ్ద్రుని
1: పింగుతుని మెహిమిదిరు ఉదయాసన బహుమ గౌరవెన్ శ్రద్ధావెన్ యుత్తవ ఏ ఉతుమ్ లోతుర బుదురజానన్ మహాసే వెన్ సోదానం కరుపు మల్పహం సూందుతుం దహత్ గిలం పసాది శీల పూజావన్ ఏ ఉతుమ్ తిలో గురు బుదురజానన్ వహన్సేట పూజావేవా పూజా కర్మికేన ప్రార్థన వ్యతి కరగిన అపి కౌరుత్మ ఇకటమ గాతావన్ కేలా వందనా కరము సాధు సాధు సాధు నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్ නමෝ තස්ස භගවතු වරහතෝ සම්මා සම්බුද්දස්ස නමෝ තස්ස භගවතු වරහතෝ සම්මා සම්බුද්දස්ස

0: కాదు, మంగ ఈ దసలు మే గీ అసలు ఇలా హిటి హెప్పిన వానే కెప్పుడు దింకేలా మట తిమున డ్రైవింగ్ గినగాన్న ఏనాంగ తిమ్మె కాటత్ వెంద వెంద ఇన్నో ఉన్నాని
1: నిమంత్ ప్రసార నిర్మాణ్యాక్ మీషా
2: వట్టక్ పూర ఉరువాక్ నే తీయనవా అరే వట్టక్ కునా నే నోనని దవదక్కర మావ గోల్ పేసే గతిలా ఎక్కే కదర ఫోటో గత్తి అయ్యో నోనా మే తునక్ గతకల రూపాయల దాట పాడు వెడేదా
1: සෑම දිනකම රාත්‍රී 9ට ITN බලන්න.